కళ్యాణప్రభుమాజంతమయాగిరిసంతాదితాగతిమిదంగిరిగంతాక్షేభిభక్షస్తలే శివాయిరక్షదాంగమాయకుంకేయకురుషంజగతే శ్రీరామరథాత్వాగిరిసాక్షావదామసే యథానత్వమిజ్జగతయక్ష్మభూభువనాహతలే అభ్రవోచనజపక్రాప్రథమాలే చ విజగే హరేకక్షదర్వాహాన్యంభయన్ సర్వాహాప్యజాదుధాన్యహ అసౌరయక్షామ్రవకరణభుధభద్రస్తు మంగళః.

ధనమాయ ధనమ్రియాయ నమ ఆశుకేషాయ ధనమశ్రేభ్యాయ నమ్యాయ ధనమ్యాయ ధనమ ప్రాణ

ఆదం సహస్వయోగన్వాన్మహి అస్మహత్యన్నరేంద్రయక్రయభవాభి నీరీవాశ్రీగంధా సర్వాహ సమాహ.

ఏ ప్రజాంపరిహక్షణిలవంతోషంగిణ్యాంగిషోరుద్రావిషత్తిరేకాగుంగమత్వ జనే సంతాన్ని సన్మ